0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: Listen to a Carnatic classical flute recital by Shri Manda Anantashna. He is accompanied on violin by Shri O. Rajashekhar and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
3: Karyakramamlo munduga vinandi evarani nirnayinchira Devamrita Varshini raganlo Tyagaraja Swami kriti Adi Talam.
4: Shri Anantakrishna begins his flute recital with the composition of Saint Tyagaraja, Evarani nirnayinchirira in rag Devamrita Varshini, set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి వరనారద నారాయణ విజయ శ్రీరాగం ఆరితాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ విజయశ్రీ. వరనారద నారాయణ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజస్వామి కృతి మనసు నిల్ప శక్తి లేకపోతే ఆదితాళం.
1: You will now listen to a composition of Saint Tyagaraja in Rag Abhogi. Manasu Nilpa Shakti Lekapote, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కామాక్షి అంబ, భైరవి రాగంలో శ్యామశాస్త్రి సజతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ అనంత కృష్ణ కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ద స్వరజతి ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ భైరవి కామాక్షి అంబా. చెట్టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం పై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. He was accompanied on violin by Shri O. Rajashekhar and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్ణ.
3: This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Classical Violin Recital by Sri Gauravachala Ramamohan Rao. Mridangam support is by Sri BVS Prasad. Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti, ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో గౌరవచ్చల రామమోహన్ రావు గారి వయోలిన్ వాచకచర్య వింటారు. మృదంగ సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్. ఫస్ట్ లిజన్ టు ఏ వర్ణం ఇన్ దర్బారు రాగం సెట్ టు ఆదితాళం వీణ కుప్పయ్యర్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా దర్బారు రాగంలో వర్ణం ఆదితాళం వీణ కుప్పయ్యర్ కీర్తన.

Now listen to ఎంత నేర్చిన ఇన్ ఉదయ రవిచంద్రిక రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు ఎంత నేర్చిన ఉదయ రవిచంద్రిక రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ గౌరవజ్జుల రామమోహన్ రావు కంటిన్యూస్ ద వయోలిన్ రిసెటల్ విత్ మరి వేరే దిక్కు ఇన్ షణ్ముఖ ప్రియ రాగం సెట్టు ఆదితాళం. గౌరవజ్జుల రామమోహన్ రావు గారి వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరి వేరే దిక్కు షణ్ముఖ ప్రియ రాగం ఆదితాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి వయోలా వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలా కాన్సర్ట్ బై శ్రీ అన్నవరపు రామస్వామి. హీ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ అండ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి రవతుమాం, గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
4: Shri Annavarpu Ramaswamy begins his viola concert with a composition of Muthuswami Dikshitar, Shri Mahaganapati Ravatumam, in rag Gaula, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సాధించనే ఓ మనస త్యాగరాజస్వామి పంచరత్న కీర్తన ఆరవిరాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు పంచరత్న కీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ. సాధించనే ఓ మనస ఇన్ రాగ్ ఆరభి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన మరి వేరే దిక్కెవ్వరు ఖండచాపు తాళం.
1: లిసన్ టు మరి వేరే దిక్కెవ్వరు, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామా నీయడ కరహర ప్రియ రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in rag Karahara Priya.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రఘునందన కేదారగౌళరాగంలో త్యాగరాజస్వామి రచన రూపక తాళం.
1: శ్రీ అన్నవరపు రామస్వామి కంక్లూడ్స్ హిస్ వయోలా కాన్సర్ట్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ రఘునందన ఇన్ రాగ్ కేదారగౌళ సెట్ టు రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అన్నవరపు రామస్వామి వయోలా వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
1: You were listening to a Karnataka classical viola concert by Shri Annavarpu Ramaswamy. He was supported on violin by Shri Kokkunda Subramanya Sharma and accompanied on mridangam by Shri Pulletikurthi Ramarao.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.